0: భారతీయ ధనుర్ధరైః త్రీణి పదకాని హస్తగతాని కృతాని ఇతి వార్తాః.
1: ನಮ್ಮ ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೀಗ ಆರಂಭ.